నరసింహ పంపిణ దండు పోతుంది బతుంది పంపిణీ సరి అత్తు సేన గొప్ప కూర్లో.

0: కొంచెం ప్రశ్నకి ఎన్బై ఈ వికీపీడియా వికీపీడియా అతని మాహితి తంత్రజ్ఞాన ఇని తంత్రజ్ఞానుడు ఒంజాతి విషయాలు తిక్కువందన్నగా నమ్మందిన్నంతర మాహితీలైన ఒంజి విషవర్తులల్ల తయారీ అప్పున తన నేను ఇంగ్లీష్ పనుకున్న మోడల్ కొలాప్స్ అప్పుడా అంచిన ఒంజి స్థితి నిర్మాణం ఉండగా ఏఐ సృష్టి మల్తన మస్తు విచారగులు అవు దోష ఉండ తన లేఖనకు సంబంధించద బర్పుండా వికీపీడియాకు బతుందండ ఎంచ అంచని ఆ వికీపీడియా లేఖనగలను ఆయన తయారీ మలపనగా భవిష్యడు ఏఐ మాదిరిద తరబేతి ఒంజి వేళ బతుందండ అంచనే ఒంజి లేఖనలు బతుందా ఆ ఇంటర్నెట్ ఇంచిన తప్పు మాహితీలు ఒంజి రాసియాది బూరునందండ అంచాండ అపగా ఒంజి ప్రశ్న ఇరేగు కృతక బుద్ధిమత్తే వికీపీడియాకు అవకాశన అతన అపాయన
1: ఇది ఎంచ పంట చికెన్ అటాక్ ప్రాబ్లం పంపేదత మధుమేహంతే మరల విడు పుజ్జి మరల విడు మధుమేహ పుజ్జి అంత త్రూ టు వికీపీడియా ఎల్ఎల్ సారీ ఏఐ పంట కృతక బుద్ధిమంతే బేలే మళ్ళీ ఐక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పంపారు దింజ మాహితి బోర్డు అయిన మిత్త స్టాటిస్టికల్కి బేలే మడుపున్నా సో తుళుడుతూ తుళుటు భాష ఇటు దాదాపు పంట ఇంటర్నెట్ టు దింజ మాహితి ఇద్ది సురుకు యాక్చువల్లీ తుళు వికీపీడియా దెత్తుంటే రాకలు ఇతే గూగుల్ ట్రాన్స్లేట్ తుళు అనువాదం బత్తుండు అంట ఏ వన్ పార్ట్ ఆఫ్ ఏ ఇస్ ట్రాన్స్లేషన్ హైయెస్ట్ యూస్ ఆఫ్ అవి సో గూగుల్ ట్రాన్స్లేట్ నమ్మ ఇతే తుళు మాతా వికీపీడియా ట్రాన్స్లేషన్ ఇస్ దేర్ కన్నడ ఇట్లా ఉండు కన్నడ ద గూగుల్ ట్రాన్స్లేషన్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ అంట తుళు వికీపీడియా గూగుల్ ట్రాన్స్లేషన్ ఆత్ హెడ్ అయింది ఏనా దట్ స్టూడెంట్స్ ముళ్ళు మొక్కలు మణిపాల యూనివర్సిటీ ఇటు మణిపాల మాహెట్ ఎంఐటి ఇటు ఎంసీఎం వెళ్తుంటుండ్రు కంప్లీట్ అవుతుండు అక్కడ గూగుల్ ట్రాన్స్లేషన్ క్వాలిటీ ఎంచ ఉండు సైంటిఫికల్ రీసెర్చ్ మళ్ళీ పేపర్లో రెడీ ఉండు పబ్లిష్ అవ్వండి ఉండు అక్కడైనా రీసెర్చ్ ఇటు దాదాపు అవుట్కమ్ దాదాపు అంట గూగుల్ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్ ఫర్ తుడు ఇస్ నాట్ ఆల్ దాట్ గుడ్ సమ్ వాట్ మీడియం ఓన్లీ నాట్ పర్ఫెక్ట్ కన్నడ దింజ అడ్డే ఉండు తుళువుకి ఆత అడ్డేది సో నాకు తుళు భాషకు ఏఐ యూస్ మళ్తుంది లేఖన మలపడు అంట అవు అవుల సురు అడ్డే అవడు ఇంకొంచిన అవు ఎడ్ గూగుల్ మాత్రం చాట్ జీపీటీ ఊలావు బట్ సద్యకు జమిని ఉంజే తుళుకు వంతే బేల మలపన చాట్ జీపీటీ క్లాడు మెటా ఊలా అతు ఇది దింజ పిరావుండు గూగుల్ జమిని ఏను కోటే ట్రై మళ్తా ఈ ప్రశ్న బరువు ఇని గుంతాండు ప్యానల్ ఏమన్నా పుదరుతూయే ఎంచేత ఆయన వంజి ఏమన్నా కల్పన కళట్టు పోడంట ఇతే నిక్లు తూవళి ఇంటర్నెట్ ఉండవు పవనజ కల్పన కళ పోంట ఉంటు తుడువికి పెడట ఉండు కొంచెం లేక నేను మలత పాడితే ఆయన లైవ్ మలతజ్జి గ్రాఫీన్ పనిపేరు ఐక్ నోబెల్ ప్రైజ్ బతుండు ఆ గ్రాఫీన్ బగ్గే యాను జమిని యూస్ మలతుంది కొంచెం తుడు వికీపీడియా లేఖన మలతే సుమారు ఓకే నాట్ ఆల్ దట్ ఓకే సో ఇందేం చేపడిన పంట జాస్తి యూస్ మలుతుంట అవి ఇంప్రూవ్ అప్పుడు సో జాస్తి యూస్ మలుతుంటే అవి ఇంప్రూవ్ అప్పుడు సో జాస్తి యూస్ మలుతుంది లెక్కనే గూగుల్ ట్రాన్స్లేషన్ సురు కన్నడకు దాలెడ్డేది అని ఇతే ఎడ్డే ఉండు అంచనే తుడుకుల జాస్తి జనం యూస్ మలుతుంటే అది జాస్తి ఇంప్రూవ్ అప్పుడు సో ఇంటర్నెట్ జాస్తి తుడు మలుపులే అప్పగా తుడు ఏఐలో ఇంప్రూవ్ అప్పుడు
0: ఎడ్డ వివరణ వెళ్తారా సరే నన్ను ప్రశ్నే ఆశయ వికీపీడియా లేఖనకు మస్తు సైటేషన్లు బోడు ఇతే ఒంజి బరౌద నిర్వహణ బతున అయిన ఒంజి నాడుకు నాడట హుడుకాట అయితే నెలెట్ కామన్స్ వికీపీడియా కామన్స్ అతను నమ్మ క్రియేటివ్ కామన్స్ ఉంచినగల ఐక్ కృతక బుద్ధిమత్తే ఎంచ సహాయం అల్పండు
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ ఏఐ పాతేరిన మస్తు పోడి బికాస్ ఇని పాతేరిన ఎల్లెజ్ దట్ ఈస్ హౌ ఇట్స్ వర్కింగ్ సో ఐట్లయితే మస్తు ట్రెండింగ్ పండ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏఐ అండ్ వికీపీడియా ఇట్స్ వెరీ వాస్ట్ అండ్ పండ పాతేరిన తవ్ ముగియన్ ఐక్ వి మైట్ హ్యావ్ టు డూ అ యునో వన్ వీక్ సెషన్ టు డిస్కస్ ఆన్ టాపిక్స్ ఇత కామన్స్ బగ్గేకేనగా మేబీ టు దిస్ డేట్ దేర్ 147 million media files it might be

0: ನಮ್ಮದಂಡು ಬಿದನ್ನದಲ್ಲ ಮಾತ್ರ ವಂಚನೆ ಬನೋಡು ಗುರ್ತು ಮಲ್ಪುನತ್ತು ಬತ್ತಿದೇರಿ ಮಾತು ಸೇರಿದೇರಿ ಮಾತು ಇದ್ದೇನೆ
1: ಕೊಂಬು ಬಿದರ್ಗ
0: ఒంటి ప్రాణాలకుండా భారీ అపశకు
1: అంటే మాతెక్కడ బట్టలు పోయినట్టు నెక్కు పోయిన
0: ఈ ప్రాణి ఆవంద

0: వచ్చారా ఇంక లేక తెలియదు వచ్చండి
1: అందా
0: సేనా మాంతేర్లో సోతేరు మండే ఈ గెంది అంద

0: ఎంతలోనరసింహ తిక్కోడు
1: తిక్కోడు
0: ఆయన గెబ్బుకు రట్టి గుడోడు
1: గుడోడు
0: ఆయన మ్యూజియం
2: అందులో తప్పు మల్తీజీ
0: మర్యాద
2: ఉండట్లో ఆలోలి సామర్థ్యం.

0: స్వామి
1: నేను కేల్క కేల్క
0: కేరవల్లి పాప ఎంత అరసు అయిన యానే అయిక అపచారం అంతలే కాపు అయిక ఆయన గుర్తు
1: నిన్న మండేదే తెచ్చిన అయితే ఉలైద కుజల్లో వస్తున్నాను అయికోళ్ళ
0: ఆ మండేది అయితే దాదా దిక్కు అయితే దాదాలో అంతే బంగారు బందే ఎప్పటికి మీరు మరలా
1: అంతే
0: అవత్తు అండతో